0: అనుదాత్త ముదాత్త స్వరిత ప్రచయం తాండవ ముఖలయ ప్రభవం ప్రణవాకారం సంగీతం
1: అగనుం దనుం దుం దద గగనుం దనుం దుం దద గగనుం దనుం దుం దద గగనుం